నేరుగా భన్ని మహారాజులే చేపరో బైరాను, నేరుగా భన్ని మహారాజులే చేపరో బైరాను, కేకో దుఃఖ కేకో సుఖ కీనా.